0: హలో హలో
1: హలో
0: గుడ్ ఈవినింగ్ మణిపూర్ ని హై వ్యూ
1: గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ సార్
0: గుడ్ ఈవినింగ్ కనో విరవను
1: ఐ తంగై బన్ జనామ్ లై కై దగే
0: హోయ్ మింగ్ హై వ్యూ ఇబుచౌ హోయ్ హోయ్ ఇబుచౌ కరం బ ఫిల్మ్ సీతా సిగే
1: మణిపూరి ఫిల్మ్ హమ్ తంగ్ తాజగే నా
0: దబియు దబియు కరం బి సే కరం బ ఫిల్మ్ గి
1: సదానందన థక్వ
0: హోయ్
1: హోయ్
0: ဟိုဟိုအဒံတန်တာဇနင်းဘာယေယေစဒနန္ဒကရိုစီဘီနာကစပိစိုက်ဒိုဟိုဟိုဟိုဟိုယာနီယာနီတယံဖဇဘမဟိုင်ဘီယူအဒံတန်ခိုင်ယေယေအိုင်ဂီအိမာကွာဟိုယေနာငေယုံဒလေမီနာဒဘအဒိုဟန်ဒကေငါသာဂျေဒလာကွာဟိုယေနာရဒစုလေဘမိုင်မမင်းအံတန်ဟာပဂနာဘေတန်ကိုပြေနဘာဟပီယိုဟပီယိုနာဘဆွေဒနမကိဖဘဝေဘီယိုဟိုယေဟိုယေဥဆမ်လေယံတုံဘီယေနကွာအိမာနေဘာဟိုယေဟိုယေအဒိယေအခွေဂီစနမ်လေကိုင် Sarita Minarasi.
1: Thank you, sir.
0: Welcome.